ఎక్కున్నాయు ఎక్కువకీతే మొయికి జిందంటే అల్ల. సీద్న అబుబక్ర అస్సద్దీక్ రదియల్లాహు అన్హు ఎఫెక్టోగా వియనంటివి సల్లల్లాహు అలైహి వసల్లం వియనంటివి నకో అబూబక్రీన్ మునకో లబ్బైక్ మునకో జురుం ఫుకి జికోంగిని యో హమ్నే